welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening. నూట 5.4 ఎఫ్ఎం ట్యాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మిస్ససి. మన ఇండియా టీం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ప్రస్తుతానికి ఘోరంగా ఓడిపోతున్నాం, కానీ ఆటలో ఓని సహజం కాబట్టి. ఇందులో పాజిటివ్ సైడ్గా నేను తీసుకున్నది ఏంటి అంటే హార్దిక్ పాండ్యా బాగా ఆడుతుండడం, అలాగే విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్లోకి రావడం. నిన్నటి నాక్ తోటి మంచిగా అనిపించింది. వి విల్ గెట్ దేర్. టెస్ట్ సిరీస్ హోప్ఫుల్లీ విన్ అవుతారని, విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దేశానికి పక్కనే ఉన్నా కూడా ఆ దేశంలోకి ఇంతకుముందు అయితే సరదాగా టికెట్ వేసుకొని వెళ్ళి చూసి రాగలిగే స్థాయి నుంచి ఇప్పుడు వెళ్తే 14 రోజులు క్వారంటైన్ ఉండాల్సిన స్థాయికి వచ్చేసాం. సో అలా పక్కనే జరుగుతున్నా కూడా వెళ్ళలేక ఆలోచిస్తూ ఉండిపోయే స్థితిలో. బహుశా న్యూజిలాండ్లో ఏమైనా జరుగుంటే బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు తెలిసి 2022 ఒక సిరీస్ ఉండాలి, హోప్ఫుల్లీ చూడాలి. క్రికెట్ ముందుగా ఉన్నప్పుడు వేరే దాని గురించి మాట్లాడడం కొంచెం కష్టం, ఎందుకంటే ఫస్ట్ మైండ్లో క్రికెట్ గురించే నడుస్తుంటుంది. అయితే ఈ వారం నేను మీతో కొన్ని మాటలు షేర్ చేసుకోవాలనుకున్నాను. కొన్ని మాటలు నన్ను బాగా కదిలించాయి, ఎస్పెషలీ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు కానీ, ఓవైసీ గారు, ఎంఐఎం నాయకులు కానీ, అలాగే తెరాస నాయకులు కానీ, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ చేస్తున్న కొన్ని విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నా మనసుని బాగా కలిచేశాయి. మనకందరికీ తెలుసు, మనం మన దేశం సెక్యులర్ దేశం. ఒక సెక్యులర్ దేశంలో అన్ని మతాలకి, అన్ని భావ వ్యక్తీకరణలకి స్వేచ్ఛ లభిస్తుంది. అయితే మనము మన ఇండియాకు ఉన్న గొప్పతనం మనం ఎప్పుడూ చెప్పుకునేది ఏంటి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎన్నో వందల వేల భాషలు మాట్లాడుతూ కూడా భారతదేశం అనగానే ఒకటైపోయే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది మన దేశానికి చాలా యూనిక్. కేవలం రెండే రంగులుండి సపరేట్ దేశం కావాలని కొట్టుకునే స్థలాలు, దేశాలు మన ప్రపంచంలో చాలా ఉన్నాయి. కేవలం ఒకే మతంలో రెండు పాయలుగా విడిపోయి మీది గొప్పదంటే మాది గొప్పదంటే నరుక్కొని చంపేసుకునే ప్రాంతాలు, దేశాలు మన ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ అసలు పూర్తిగా ఒకదానితో ఒకదానికి సంబంధం లేని సంస్కృతులన్నిటినీ కలిపి, ఒకరి వ్యక్తీకరణ ఇంకొక వ్యక్తీకరణకు అర్థం కాని భాషలన్నీ కలిపి భారతదేశం అనగానే రోమాలు నిక్కుబడుచుకునే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది కేవలం భారతదేశానికి మాత్రమే సొంతం. ఆ భారతదేశంలో ఈ గొప్పదనం కేవలం మనకున్నటువంటి ఆ డైవర్సిటీ ఏదైతే ఉందో, రకరకాల జాతులు, పాయలు, రకరకాల మనుషులు, కులాలు, మతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి మాత్రమే ఏర్పడగలిగే ఒక గొప్ప ఎమోషన్ మన భారతదేశం. ఇందులో నాకు బాధ కలిగించే విషయం ఏంటి, ఎప్పుడైనా సరే నేను మైనారిటీకి సపోర్టా మెజారిటీకి సపోర్టా అనేది పాయింట్ కాదు, ఎప్పుడైనా కూడా మనుషుల మధ్యలో స్పర్ధలు కలిగించడానికి కొన్ని వేల కారణాలు ఉంటాయి. సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ కొట్టుకోరు అనడానికి అసలు ప్రాబబిలిటీనే లేదు. ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు వస్తాయి. అలాంటిది రెండు భిన్న సంస్కృతులను, రెండు భిన్న నమ్మకాలని పాటిస్తున్న ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరి విధానాలు ఒకరికి నచ్చకపోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ఈ విభేదాలు ఉన్నప్పటికీ ఒక కామన్ పాయింట్ని వెతుక్కొని, మనుషులం కదా, కామన్ పాయింట్స్ని వెతుక్కోవడానికి ఎఫర్ట్ పెట్టి ఆ కామన్ పాయింట్స్ దగ్గర మన ఇద్దరిలో మన ఆపోజిట్ వ్యక్తుల్ని చూసుకొని ఆహా ఇద్దరం సంతోషంగానే ఉన్నాం అనుకుని సంతోషపడమే మన విధి అని నా ఉద్దేశం. అలా చేయగలిగినప్పుడే సౌభ్రాతృత్వం అనేదైతే అంటారో, సోదర సోదరతత్వం,

శుభ్రతత్వం అని ఏవైతే పదాలు మనం వాడతామో వాటన్నిటికీ నిజమైన అర్థం కలుగుతుంది అని నా ఉద్దేశం. నేను ఎందుకు ఇంత బాధపడి మాటలు ఇలా ఈ ప్రొలాగ్ అంతా మీకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో చెందినప్పుడు మన ప్రాంతం వాడో మన కులం వాడో మన మతం వాడో ఒక రాజకీయ నాయకుడో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ స్టేజ్ ఎక్కి మనం గొప్ప అని చెప్పి పక్కనోడు తక్కువ అని చెప్తున్నప్పుడు అండ్ ఆ పక్కనోడు మనల్ని ఈ రకంగా అవమానపరిచాడు అని చెప్తున్నప్పుడు ఎలాంటి వాడికైనా కూడా మనసులో కొంచెం బాధ, మన వాళ్ళ మీద మన ప్రాంతం మీద మన కులం మీద మన మతం మీద ప్రేమ కలగడం సాధారణమే. అయితే మనం మనుషులు ఎందుకు అవుతామంటే, అలా ఎమోషనల్గా ప్రేరేపించబడినప్పుడు నిజాన్ని అర్థం చేసుకొని ఒక కామన్ పాయింట్ని వెతుక్కొని నిజమే మనకు అన్యాయం జరిగింది, దీన్ని న్యాయపూరితమైన విషయంలో మనం ఫైట్ చేయాలి తప్ప కక్ష పెట్టుకొని ఒక జాతినో ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో అసహించుకోవడం వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకోవడం అనేది తప్పు అని మనకు మనం చెప్పుకోవడం, ఈ అటెంప్ట్ ఈ సెల్ఫ్ రియలైజేషన్ అటెంప్ట్ ఎప్పుడైతే చేయగలమో అప్పుడు ఈ విద్వేషపూరిత మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మనం నమ్మం. కాకపోతే మన దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు సంపాదించిన వాళ్ళు, మాస్టర్స్ చేసిన వాళ్ళు, అంతకన్నా పైన సంపాదించిన వాళ్ళు, అలాగే ఎన్నో రకరకాల బిజినెస్ చేసి వ్యాపారం చేసి పెద్ద పెద్ద ఇళ్ళు సంపాదించుకున్న వాళ్ళు, సోషల్గా చాలా సక్సెస్ఫుల్ అనిపించుకున్న వాళ్ళు కూడా పొరపాటున వాళ్ళ మనసులో లేకపోయినా ఇలాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు విన్నప్పుడు అరేరే మనకి ఇంత అన్యాయం జరిగిందా, నాకు తెలియదే, మనం ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళంతా చెడ్డోళ్ళు. అది ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, లేదా హిందువుల్లో రకరకాల జాతులు కానివ్వండి, కులాలు కానివ్వండి, వీళ్ళందరిలో ఈ విద్వేషపూరితమైనటువంటి మాటలు చెప్పడం ద్వారా మనుషులకి మనుషులకు ఉన్న దూరాలని అగాధాలుగా చేస్తున్నారు. దూరం ప్రయత్నంతో సాధించవచ్చు, అగాధం పూడ్చాలంటే విపరీతమైన ప్రయత్నం కావాలి. ప్రస్తుతం ఉన్న సమయంలో అంత ప్రయత్నం చేయగలిగే శక్తి కానీ మానసిక స్థితి కానీ సమయం కానీ మనుషులకి తక్కువగా ఉంది. సో ఇట్లాంటి సమయంలో అలాంటి విద్వేషపూరిత మాటలు తప్పుగా మాట్లాడకూడదు అనేది నా పాయింట్. అది ఎవరు మొదలుపెట్టారు, ఎవరు చేశారు అనేది నాకు పాయింటే కాదు, అది నేను ఆర్గ్యూ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు. కానీ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఒకరినొకరు ఆపోజిట్గా మాట్లాడుకోవడం వింటూ ఉంటే మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. బాధ కలిగించినప్పుడు ఆలోచిస్తే అరే మనం ఏమైనా చేయగలమా ఇట్లాంటి విషయాల్లో అని తెలిసినప్పుడు ఎందుకో మరి నా మాటలు వినే ఒక 10 మందినో 15 మందినో నాకు అనిపించింది చెప్తే బహుశా వాళ్ళు కూడా అలా ఆలోచిస్తారేమో, అలా అందులో నిజం ఉంటే వాళ్ళకు అనిపిస్తే. అలా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే మనల్ని ఒకరు భావోద్వేగాలతో ఆడుకొని రెచ్చగొడతారో ఆ టైంలో రియాలిటీకి వచ్చి నేల మీద మన మనసును పెట్టి దీంట్లో విద్వేషాలని కాదు కామన్ పాయింట్స్ని, ఇద్దరికీ సరిపోయే ఒక కామన్ గ్రౌండ్స్ని మీట్ అయ్యి వాటిలో మంచితనం సంతోషం వెతుక్కుంటారేమో. అలా వెతుక్కున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, మన మీద మనకు ఒక గౌరవం కలుగుతుంది. మనం ఎప్పుడైనా సరే ఒక నీచమైన పని చేసినప్పుడు సరదాగా ఉంటుంది కానీ తర్వాత బాధపడతాం, ఏంటి నేను ఇలా చేశానని, ఏంటి ఆ మాట అన్నానని, ఎందుకు అలా చేశానని ఒక గిల్టీ ఫీలింగ్ మనకు ఉంటుంది. అదే కష్టమైన సమయంలో మనకు ఎమోషన్ పీక్స్లో ఉన్న సమయంలో మనల్ని మనం నిగ్రహించుకొని ఒక మంచి పని చేసామో ఒక మంచి ఆలోచన చేసాము కనుకోండి, తర్వాత మన మీద మనకు గౌరవం కలుగుతుంది, మన మీద మనకు ప్రేమ కలుగుతుంది, అలాగే ఈ ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తిని నలుగురితో పంచుకోవడానికి ప్రయత్నిస్తాం. అలా పంచుకున్నప్పుడు ఈ నలుగురిలో ఎవరో ఒకరైనా రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని తన మనసుని తాను శాంతపరచుకొని అలాగే 2,000 మంది 2 కోట్ల మంది 10 కోట్ల మందిలో ఉన్న విద్వేషంలోంచి ఒక్కడికి కోపమో ఒక్కడికి హైట్రెడో తగ్గినా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పర్సెంట్ తగ్గినట్టే, అది మొదలు మాత్రమే. అలాగే ఇంతకుముందు ఇది ఈ సెల్ఫ్ రియలైజేషన్ అని ఎంత ముందుకు సాగుతుందో చెప్పలేం కదా. సో అది నా పాయింట్ అన్నమాట. నేను నాకు అలా అనిపించి నాకు ఆ సంతృప్తి కలిగింది కాబట్టి

నేను మీతో ఈ విషయం పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక ఒక డార్క్ సైడ్ ఉంటుంది. మనం ఖచ్చితంగా ఎవరం పర్ఫెక్ట్ కాదు. నా గురించి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి నీ ప్రాంతం ఇది వాళ్ళు నీ ప్రాంతం వాళ్ళకి ఇంకొకరికి ఇట్లా మోసం చేశారు, అది చేశారు ఇది చేశారు అన్నప్పుడు నిజం నాకు కూడా కోపం వస్తుంది. కానీ వెంటనే ఆ కోపాన్ని ఛానలైజ్ చేయడం లేదా ఆ కోపాన్ని అర్థం చేసుకొని ఆ కోపానికి ద్వేషాన్ని ఆపాదించకపోవడం, కోపం రావడం సహజం, కానీ కోపానికి ద్వేషాన్ని ఆపాదించుకోవడం మనం చేసే పని. ఆ ద్వేష వీటి రెండిట్లో మధ్యలో ఉన్న థిన్ లైన్ని మనం గనక గుర్తించి మన మనసుని అక్కడ ఆపగలిగితే ఈ ప్రపంచంలో ప్రతి మతంలో పెద్దలు కోరుకున్నటువంటి శాంతి, సమానత్వం, ఆనందం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా లభిస్తుంది. ఎప్పుడైనా కూడా మనం ఒకరిని లేదా ఒక వ్యక్తినో ఒక జాతినో ఒక దీన్నో తక్కువగా చూస్తున్నప్పుడు, వాళ్ళకి ఎదగడానికి అవకాశాలు కల్పించకపోయినప్పుడు, ఎదుగుతున్న వాళ్ళలో కొంతమందిని తొక్కేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మొత్తం జాతిలో అసంతృప్తి, ఆ మొత్తం గుంపులో అసంతృప్తి రగులుతుంది. ఆ అసంతృప్తిలోంచి ఒక లీడర్ పుడతాడు. ఆ లీడర్ వల్ల చరిత్రలు లిఖించబడతాయి, రక్తపాతాలు జరుగుతాయి. అంటే ఆ లీడర్ కారణం కాదు, అతన్ని అతని జాతిని అతని ఆ యొక్క గుంపుని తొక్కేస్తూ ఉన్న ఇన్ని రోజుల నుంచి ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది నార్మల్ వ్యక్తులు చనిపోతారు, బాధపడతారు. ఇదే మనకి ఎన్నో సంవత్సరాలు ఒకసారి మన ఆలోచనని కొంచెం పరిధిలో దాటించి లేదా సాధారణంగా మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే మన ప్రపంచంలో ఒక రెవల్యూషన్ జరిగింది, ఒక విప్లవం జరిగింది అంటే కారణం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాలమైన బాధలు ఆ గుంపు ఎదుర్కొంటుంది, లేకపోతే ఆ బాధలు ఆ పర్టికులర్ జాతి ఎదుర్కొంటుంది అనేదే ముఖ్యమన్నమాట. ఆ ఎదుర్కొన్న తర్వాత అందులో ఉన్న కొంతమంది ఎదగాలని ప్రయత్నిస్తుంటే ఆ ఎదగడాన్ని పైనున్న వాళ్ళు ఓర్చుకోలేక తొక్కేసినప్పుడు బాధ తట్టుకోలేక కట్టలు తెంచుకొని ఎప్పుడు కూడా విప్లవం అవుతుంది. ఆ విప్లవాలు ఎన్నో మన ప్రపంచంలో మన హిస్టరీలో ఇలా జరిగాయి. మన భారతదేశంలో మైనారిటీలు కానీ మెజారిటీలు కానీ, మెజారిటీలకి అన్యాయం జరుగుతుందని మైనారిటీలు వాళ్ళ మనలో మనం ఫీల్ అవ్వడం, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళలో వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇలా ఎప్పుడు ఇలా అవుతూ ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలు మనం ఒక కామన్ గ్రౌండ్ని వెతుక్కుంటూ అక్కడ సంతోషపడుతూ అక్కడ ఈ కామన్ బ్రిడ్జ్ని ఒకటి చూసుకుంటూ సంతోషపడుతూ ఉన్నాం. ఆ స్ట్రాంగ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని మనం మన తరం వాళ్ళం పోగొట్టుకోకూడదు, ఖచ్చితంగా పోగొట్టుకోకూడదు. మనకు ఎంత కోపం ఉన్నా ఇంకొకరి మీద ద్వేషం తెచ్చుకోకూడదు. మనం ఎప్పుడైతే ద్వేషం తెచ్చుకోమో అప్పుడు ఖచ్చితంగా మత విద్వేషాలనో లేకపోతే ఇంకొకటనో ఉండవు. అంత మాత్రాన నా ఉద్దేశం అన్నిటికీ భరించాలా, అవమానాలు సహించాలా ఇవి కాదు. ప్రతిదాన్ని కేస్ బై కేస్ బేసిస్ తోటి మనం అర్థం చేసుకొని న్యాయపరంగా పోరాటం చేసి ముందుకు సాగాలి. భారతదేశంలో న్యాయపరంగా పోరాటం ఎంతవరకు చేయగలం, అందరం మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు లేకపోతే మనల్ని అన్యాయంగా వచ్చి కొడతారు అని అనొచ్చు, నిజమే. దానికి సరైన సమాధానం నా దగ్గర హానెస్ట్గా లేదు. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం సత్యంగా మన సంకల్పం మనసులో మన ఉద్దేశం నిజంగా మంచిదైతే, గట్టిగా ఉంటే భగవంతుడో లేకపోతే సాటి మనిషో ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట మనకు సహాయం చేస్తారు. ఆ సహాయం మనం ఉన్నప్పుడే జరగాలని లేదు, తరువాత తరాలకు మనం ఏ కాజ్ కోసం అయితే పోరాటం చేస్తున్నామో ఆ కాజ్ మనం అనుకున్నంత నెరవేరకపోయినా ఎంతో కొంత నెరవేరుతుందని నేను మాత్రం ప్రగాఢంగా విశ్వసిస్తాను. దీనికి ముఖ్యమైన ఉదాహరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2000-3000 సంవత్సరాల నుంచి కొన్ని జాతుల్ని తక్కువ జాతులుగా చూసి చూసి చూసి కనీసం ఇంటి ముందర వాళ్ళు చెప్పులతో కాళ్ళతో నడిస్తే కూడా కట్టేసి కొట్టి వాళ్ళకి కనీసం దోసిట్లో నీళ్లు పోస్తే కనీసం తాకనీయకుండా చేసిన జాతులన్నింటినీ ఆయన రిప్రజెంట్ చేసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ఛేదించినప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన ఆఖరికి తట్టుకోలేక ఇంకొక మతాన్ని కూడా స్వీకరించాడు. కానీ ఆయన తర్వాత జనరేషన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన అక్నాలెడ్జ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది ఆయన కష్టపడిన ఫలాల్ని ఇప్పుడు ఖచ్చితంగా అనుభవిస్తున్నారు. అలా అదొక

ఎగ్జాంపుల్ మాత్రమే. అలా మన ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అలాంటి అణచివేత నుంచి ఇంకొంతమంది రకమైన లీడర్స్ కూడా వచ్చుంటారు. మీరు ఇంకొన్ని జాతులు కొన్ని వరల్డ్ హిస్టరీ కనుక చూసుకుంటే జనరల్గా అణచివేతలోంచి పుట్టే విప్లవం ఎప్పుడు హింసను కోరుకుంటుంది. అలాంటి హింసలోంచి చాలా బయటికి వచ్చి శాంతియుతంగా చేసి నిర్మాణాత్మకంగా జరిగే ఎటువంటి లీడర్షిప్ అయినా కూడా ఇచ్చే రిజల్ట్సే ఎప్పుడూ ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. అది మనకి ఎప్పుడు కూడా ఎవిడెన్స్తో ఉన్నటువంటి నిరూపించబడ్డ సాక్ష్యం అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెబల్ అయ్యండి నక్సల్గా మారుంటే చరిత్ర ఎలా ఉండేదో తెలియదు కదా. ఆయన తనలో తనకు జరిగిన అవమానాలని, తనకు చేసిన తన జాతికి అన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయాన్ని అన్నీ మనసులో పెట్టుకొని చదివిన దాన్ని తెలివిగా ఉపయోగించి ఎక్కడ సాధించాలో అక్కడ సాధించి రాజ్యాంగంలో కొన్ని చట్టాలు చేయగలిగే స్థాయికి ఆయన వెళ్ళగలిగారు. అంటే దాని ద్వారా ఎంతోమంది హింసాత్మకంగా చేసిన పోరాటాల ద్వారా కన్నా ఈయన చేసినటువంటి ఈ రకమైనటువంటి పోరాటం ద్వారా సాధించబడిన ఫలితాలు ఎక్కువ అని నా ఉద్దేశం. సో అదే ఉదాహరణగా మన భారతదేశంలో విద్వేషాలు పెరగకుండా మనం కాపాడుకోగలిగితే, ఒక్కొక్క పర్సన్ కాపాడుకోగలిగితే ఎక్కడో ఒక చోట బిఆర్ అంబేద్కర్ లాంటి లీడర్ పుట్టి వీటిని ఇంకా వాళ్ళ మధ్యలో ఉన్న వైషమ్యాలని తగ్గిస్తాడేమో అని నా ఉద్దేశం. కాబట్టి ఎప్పుడైనా సరే దయచేసి మీరు మిమ్మల్ని ఉద్రేకపరిచే ఒక వ్యక్తి మాటలో, లేకపోతే ఒక వీడియోనో, లేకపోతే సామాజిక మాధ్యమం ద్వారా ఒక పోస్టో ఏదైనా చూస్తే కనుక దయచేసి కోప్పడండి. ఆ మూమెంట్కి కోప్పడకుండా ఎవరు ఆపలేము. ఒక 2 నిమిషాలు బాధపడండి, విపరీతంగా కోపం తెచ్చుకోండి. కానీ 5 నిమిషాల తర్వాత మీరు మళ్ళీ మీ పని చేసుకోవడానికి నార్మల్ మూడ్కి వస్తారుగా. అప్పుడు ఒకసారి ద్వేషం పెంచుకునేలాగా ఆలోచించకుండా ఒక్కసారి 1 నిమిషం వేరే రకంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. అది ఎలా అని నాకు తెలియదు, కానీ ప్రయత్నించినప్పుడు దానివల్ల కలిగే, నిజంగా మీకు మనసులో కలగలేదనుకోండి, ద్వేషమే పెరుగుతుందనుకోండి, మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి, ఇంకొకసారి ప్రయత్నించండి. ఎక్కడో చోట ఆ సందర్భంలో మీకు అది నిజంగా తప్పనిపిస్తే, ద్వేషం పెరుగుతూ ఉంది అనిపిస్తే, ఇంకొక సందర్భంలో అలాంటివి జరిగినప్పుడు లేదా అలాంటి సోషల్ పేజెస్ ఏవైతే ఉంటాయో మిమ్మల్ని మీలో ద్వేషం కలిగించేవో లేకపోతే కోపం కలిగించేవో వాటిని అన్ఫాలో చేయడానికి ప్రయత్నించండి. దయచేసి అది కనుక చేశారనుకోండి, మీ చుట్టూ అన్ని మీ మనస్తత్వంలో ఏదైతే చెడు అనిపిస్తుందో దానికి సపోర్ట్ చేసే ఎవిడెన్సెస్ని మీరు తగ్గించుకుంటూ వస్తే మనం మనలో అవతల మనుషుల్లో ఉన్న మంచిని కూడా కొంచెం గమనించగలమేమో. ఇట్లాంటి విషయాల్లో సోషల్ మీడియా చాలా చాలా చాలా చెడ్డగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటికల్స్ పరంగా తీసుకుంటే మన ఆంధ్రాలో స్పెషలీ తెలుగుదేశం పార్టీ అనో, జగన్ పార్టీ అనో, లేకపోతే జనసేన పార్టీ అనో, రకరకాలుగా వీళ్ళు సోషల్ వింగ్స్ తయారైపోయి వాళ్లకు కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ని, వాళ్ళకు కావాల్సిన వీడియోలని మార్ఫ్ చేసుకుంటూ లేదా కట్ చేసుకుంటూ వాళ్ళకు సపోర్టింగ్గా చేసుకుంటూ పెట్టడం వల్ల మనమేమవుతున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లీడర్ అంటే ఇష్టం అనుకోండి, ఆయన్ని ఫాలో అయ్యి అన్ని ఆయన పేజెస్, ఆయనకు సపోర్టింగ్ పేజెస్ ఫాలో అవ్వడం వల్ల నాకు ఆయన దృష్టిలో ఆయనలో అసలు తప్పులే లేవని అనిపిస్తుంది. ఇది మనకు చాలా చెడ్డది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళుగా, బాధ్యత ఉన్నవాళ్ళుగా మనం మనకిష్టమైన లీడర్లో కూడా మంచితో పాటు చెడుని, ఆయన చేస్తున్న తప్పుల్ని, ఫేవరెటిజంని, వీటన్నిటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆయనని నెక్స్ట్ టైం సపోర్ట్ చేయాలా లేదా, మనకు నిజంగా ఇష్టమైన వ్యక్తి అయినా కూడా ఈయన ఇలా చేశాడు కాబట్టి ఇంకొకరికి ఒక అవకాశం ఇద్దాం అని ఆలోచించగలిగే స్థాయి వచ్చి అలా ఆలోచించి ఓట్లు వేసినప్పుడు మనం ఖచ్చితంగా మంచి ప్రభుత్వాలని సాధించగలం. అయితే ఈ సోషల్ మీడియాలో మనకు సపోర్టింగ్ ఎవిడెన్సెస్, మనకు ఒకసారి మీకు ఆపోజిట్గా ఉన్న పార్టీ లేకపోతే పాలిటిక్స్ కారణంగా మీరు సోషల్ మీడియాలో ఫాలో అయితే వాళ్ళ పార్టీ పేజెస్ కూడా ఫాలో అయ్యి చూడండి, వాళ్ళు ఏమంటున్నారో చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. రెండు ఒకే ఫ్యాక్ట్ని రెండు విభిన్న కోణాల్లోంచి చూపించి ఒకరి మీద ఇంకొకరు తప్పుని ఎలా చేసుకొని నెట్టేసుకొని ద్వేషాలను పెంచుకుంటున్నారో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన సీఎం, మన ఎక్స్ పొలిటికల్ పార్టీ లేదా ఎక్స్ సీఎం గారు వీళ్ళిద్దరు కొట్టుకోరు. కిందున్న వాళ్ళు సాధారణ మంచిన, అంటే మనం కొట్టుకుంటాం, మనకేమన్నా అయితే మన భార్యలు విధవులు అవుతారు, మనకేమన్నా అయితే మన పిల్లలు అనాథలు అవుతారు. కాబట్టి ఎందుకో మరి గత 2-3 రోజులుగా పేపర్లో వస్తున్నటువంటి వార్తలు చదివి విద్వేషపూరితమైన మాటలు అవన్నీ నాకు చాలా బాధ కలిగించాయి. కాబట్టి ఇదన్నీ మీతో చెప్పుకోవాలనిపించింది.

దానికి అన్ హ్యాపీ నోట్ ఇది ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇంకొన్ని బుక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. సో వాటిలో మరికొన్ని ఏమైనా చదివి, ఎస్పెషల్లీ నేను బాగా లుకింగ్ ఫార్వర్డ్ ఇచ్చి పాకుడు రాళ్ళు అనే నవల గురించి, అది జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి నవల, ఆయన గురించి నేను మీకు నెక్స్ట్ టైం చెప్తాను. ఆ నవల చదివి దాంట్లో ఉన్న విశేషాలు మీతో పంచుకోవాలని, అలాగే అడవి బాపురాజు గారి కొన్ని తుఫాను అని ఇలాంటి కొన్ని నవల్స్ కూడా తెప్పించుకున్నాను. వీటన్నింటినీ చదివి దాంట్లో ఉన్న విశేషాలు మీతో పంచుకోవాలని చాలా ఉత్సుకతగా ఉంది. కాకపోతే వాటి నాకు టైం దొరికినప్పుడు మాత్రం తక్కువగా చదివి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి కానీ నా అనుభవాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. మీరు వింటున్నారు 105.4 FM ట్యాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో.